బ్రహ్మ మాత్రం చిరపిలదాయ్ తొట్టుబదుం బ్రహ్మ మాత్రం అస్థిరమాయ్ తొట్టుబదుం బ్రహ్మ మాత్రం అళ్తముర తొట్టుబదుం బ్రహ్మ మాత్రం ఎత్తిరమాయ్ తొట్టుబదుం బ్రహ్మ మాత్రం ఇదరమేనో తోట్టు.

మాత్రం, నరకమెన తోట్రుపదం బ్రహ్మ మాత్రం, మోగమెన తోట్రుపదం బ్రహ్మ మాత్రం, మోదుణర్వాయ్ తోట్రుపదం బ్రహ్మ మాత్రం, ఆగమన తోట్రుపదం బ్రహ్మ మాత్రం, హరిభవనాయ్ తోట్రుపదం బ్రహ్మ మాత్రం, దాహమెన తోట్రుపదం బ్రహ్మ మాత్రం, తన్పురుడాయ్ తోట్రుపదం బ్రహ్మ మాత్రం, శోకమినే తోట్రుపదం బ్రహ్మ మాత్రం, సుఖమధువాయ్ తోట్రుపదం బ్రహ్మ మాత్రం, ఊగమెన తోట్రుపదం బ్రహ్మ మాత్రం, ఉణర్పొరుళాయ్ తోట్రు

మాత్రం అంగుళ్ళ భేదమెలాం బ్రహ్మ మాత్రం పరమిగమావున వదలాం బ్రహ్మ మాత్రం పార్పదువో నడిపదువో బ్రహ్మ మాత్రం సర్వవిధ ఉపాధిగళం బ్రహ్మ మాత్రం జగజీవ పరంగళలాం బ్రహ్మ మాత్రం సత్యచీ సుఖగణమాం బ్రహ్మ రూపం సకల పరిపూర్ణమాం బ్రహ్మ రూపం నిత్య నిరంజనమాగు బ్రహ్మ రూపం నిష్కళ

రూపం అఖండ చిదాకాశమదం బ్రహ్మ రూపం. అరిబొక్కు అరివాగుం బ్రహ్మ రూపం, అనితొక్కుం అప్పాలం బ్రహ్మ రూపం. నిలిగొక్కుం నిలిగాగుం బ్రహ్మ రూపం, నిగిలత్తు మేలాగుం బ్రహ్మ రూపం. కొరివక్రాలిగువాగుం బ్రహ్మ రూపం, గుణగలిగా నిర్గుణమం బ్రహ్మ రూపం. మరువక్ర మగివాగుం బ్రహ్మ రూపం, మనవాక్ కెట్టాదాం బ్రహ్మ రూపం.

పదార్థం, బ్రహ్మమదే పేషియుడు అసి పదార్థం, బ్రహ్మమదే అఖండైక రస పదార్థం, బ్రహ్మమదే అహమెన్నో పరితినర్థం, బ్రహ్మమదే బ్రహ్మమేమో పరితినర్థం, బ్రహ్మమదే అస్మియనో పరితినర్థం, బ్రహ్మమదే అఖండైక రస పదార్థం, బ్రహ్మమదే ఐవక్ర సత్పదార్థం, బ్రహ్మమదే పరిగుట్ర చిత్ పదార్థం, బ్రహ్మమదే ప్రియమెను సుఖ పదార్థం, బ్రహ్మమదే అఖండైక రస పదార్థం, బ్రహ్మమదే జడమెను పరితినర్థం, బ్రహ్మమదే జీవనెను పరితినర్థం, బ్రహ్మమదే ఈశనెను పరితినర్థం, బ్రహ్మమదే అఖండైక రస పదార్థం, బ్రహ్మమదే మాయనే కాణ్వదాగు, బ్రహ్మమదే అవిద్యనే కాణ్వదాగు, బ్రహ్మమదే చిత్తమెనే కాణ్వదాగు, బ్రహ్మమదే జగతనము కాణ్వదాగు, బ్రహ్మమదే జీవనెనే కాణ్వదాగు, బ్రహ్మమదే ఈశనెనే కాణ్వదాగు, బ్రహ్మమదే కురవనెనే కాణ్వదాగు, బ్రహ్మమదే శీడనెనే కాణ్వదామే.

బ్రహ్మ మాత్రం చిరటిలదాయ్ తోట్రువదూం బ్రహ్మ మాత్రం అస్థిరమాయ్ తోట్రువదూం బ్రహ్మ మాత్రం అళ్తముర తోట్రువదూం బ్రహ్మ మాత్రం ఎత్తిరమాయ్ తోట్రువదూం బ్రహ్మ మాత్రం ఇదరమేనో తోట్ర

మాత్రం, నరకమనే తోట్రుపదం బ్రహ్మ మాత్రం, మోగమనే తోట్రుపదం బ్రహ్మ మాత్రం, మోదుణర్వాయ్ తోట్రుపదం బ్రహ్మ మాత్రం, ఆగమనే తోట్రుపదం బ్రహ్మ మాత్రం, హరిభవనాయ్ తోట్రుపదం బ్రహ్మ మాత్రం, దాఘమనే తోట్రుపదం బ్రహ్మ మాత్రం, తన్పురు

కల్పోన అసిబిలదాం బ్రహ్మరూపం కళంకమిల కేవలమాం బ్రహ్మరూపం ఎప్పోదం పరివడివాం బ్రహ్మరూపం ఏకపరిపూరణమాం బ్రహ్మరూపం జ్ఞానగణ వడివాగుం బ్రహ్మరూపం జ్ఞానమిల పరమా